ధనవద్యం అర్ఘ్యం ఆనందబాష్పపాద్యం అనిర్వచనీయం వాచమనం సమర్పయామి. సప్తస్వరస్నానం భక్తిపీతాంబరం నయ వినయ హరిద్రాకుంకుమం సమర్పయామి. కులకాంకురపుష్పం గానగంధం శరణాగతి ఆభరణం అరిషడ్వర్గధూపం సమర్పయామి. జ్ఞానదీపం దర్శయామి.